వక్రతుండ విఘ్న వినాశక జన్మో జన్మీ సుదాస సేవక వక్రతుండ విఘ్న వినాశక జన్మో జన్మీ సుదాస సేవక బాహత హోతో వాటకు జీవి బాహత హోతో